0: చూడు రోజులు చూడు చూడు వందే పగడి బాంది రోజు రోజు పేరు
1: చూడు చూడు.